0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी। नमस्कारम। జీవితంలో ఎన్నో పాత్రలు, ఎన్నో బాధ్యతలు, అన్నిటినీ సమతుల్యంగా నిర్వహించడం ఒక పెద్ద సవాలు. ఈరోజు మన అంశం సమతుల్యత. అన్నీ పరిపూర్ణంగా చేయాలి అని ఒత్తిడి.

చాలా మందిని అలసటకు గురి చేస్తోంది అని పరిపూర్ణంగా చేయాలి అని ఒత్తిడి. కానీ నిజం ఏంటంటే సమతుల్యత అంటే సమానంగా కాదు, సరైన ప్రాధాన్యత.

0: శారీరక అలసట కన్నా మానసిక అలసట ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఎప్పుడూ ఆలోచించడం, గుర్తించుకోవడం అన్నీ కలిపి మనసు అలసిపోతోంది.
1: ఏనానా, ఇంటికొచ్చి దాన్ని మర్చిపోయావా? నీ స్కూల్ టైంలోనే నీకో పాట నేర్పుతాను.

0: కొన్ని రోజులు పనులు పూర్తిగా ఉండకపోవచ్చు. ఇంటి పనులు ఆలస్యం కావచ్చు. అది తప్పు కాదు. మనిషిగా ఉండడం సహజమే.
1: దేత్తడే దేత్తడే.

ఇతరుల కోసం సమయం ఇస్తాం, కానీ మన కోసం చిన్న విరామం, ఒక ప్రశాంతమైన క్షణం అది చాలా అవసరం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారైతే ఆశిస్తున్నాం సాయంత్రపు వేళ కార్యక్రమం మీ కృతకంటుంది మీ సేవలో అయితే మీరు తయారున్నారైతే లెట్స్ గెట్ గోయింగ్

అవునండి, సంగీత రసికులారా ఒక్క రోజంతా పని చేసిన తర్వాత కొంచెం ఆలస్యంగా ఉండవచ్చు కదా. వాట్ టు డూ, దట్స్ ఆల్ అబౌట్ వర్క్. కానీ మీ కుటుంబ సభ్యులందరినీ చూస్తే మీ హృదయంలో ఏదో ఒక ఉత్సాహం కనబడుతుంది కదా. గెట్ గోయింగ్ విత్ దట్ ఫ్లో.

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంటిటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ రాత్రి.

0: చిన్నా
1: ఏ పోరి ఇక్కడ ఏనా
0: నొక్కు బాబా నొక్కు
2: ఓగో సుందరి ఇక్కడ ఏసు నా